0: చతురా గోళ క్యారా గోళా చతుర గోళా చతుర ఏక పేరు ఆయన, యా గోళా బోల్లా యా చతుర బోల్లా గా
1: ఎక్క చతుర నా.